0: ఏ కొడుకు ఫాత జైలమా ఆహారం ఇహా క్యారీగా తిమే మీ హా ముందుకు వాణ ఏనా చా పిన్ నంబర్ ను ఫెండ్ హిసాబే గణ తిబెం వాణి
1: ఆ కొబా మితా హున డస్ట్బిన్ ఎహరిదో మివేస్ డస్ట్బిన్ కన్ను లామాణి
2: ودي هيك ميجا هرتز تي في اف ام ودي هيك ميجا هرتز تي في اف ام

0: తబావి మీహు ఎవరెంగె దరిం ఈమా ఉమాయకు ఎవరెన్న తబావుము ఎవరెంగె దరిం వెస్తిమన్ రస్కలాంగె ఎవరెన్న ఇద్దర జాగ సువర్గేగా లవ్వా హుషీమే అది ఎవరెంగె అమలకుం ఎవ్వెసిచ్చె తిమన్ రస్కలాంగె ఉన్యన్ను కురవ్వా హుషీమే కొమ్మె మీహకీవెస్ ఎ మీహకు హోది అమలక ఖండ అళువ్వా ఫావా జజా దిబేనే మీహకి
1: DIVAY FM 91.1 MHz.

0: ఫర్హాద్కి అడు దివేహి ఎఫ్ఎం.
1: దివేహి ఎఫ్ఎం
0: దివేహి నాయకు.
2: నువ్వు దివేహి ఎఫ్ఎం.

0: ఎవరన్నా ఆజాబెగ్గి గొతుగా ఉడున్ థంగండి వెట్టేతం ఎవరెన్న ఫెని జనమ మతిమచ్చం హురి విలాతకే ఎవరెంబుడానితే
1: فَذَرْهُمْ حَتَّى يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي فِيهِ يُصْعَقُونَ
0: فَهَ ఎవరెం హలాకు వెగిందా దుహా ఎవరెం బద్దల్ వెజ్జమ దాందెం కలేగి ఫాన్ ఎవరెం దూకొల్ల బాషే.

0: తీనితూ ఏమో అదోడు పెట్టోని నువ్వే తంకుళ కొంపెట్టు బోలంగా ఏం తంకుళ కివుని ఏం తంకుళ
1: మస్తు మిహారు దేం కియాల్ దేం వి లోబివా
2: ఇని తూవనకు లొలుగా వారితి కంగ బహమవే
0: ఎవరు ఇంగని
1: వౌదు
2: వౌదం మీరే వణం మీ తెదు కంగదేన అందాయే కివెదేశే
1: ఓకే ఎమ్మె ఫౌ బస్ హువా వాగుతు